0: కేవలతని
1: జాబికే
0: హరి అగమయ పార
1: జాబ
0: నిర్గుణ ప్రభ సహాయ సుభాయ
1: సాధికాం కే